0: తిలక వర్ధన టెక్స్టైల్స్
1: ఫినిషింగ్ వహలక్ లెస కలర్ ఆఫ్ ఫ్లో వెజబెనా
2: సిట్ పెదగని కల్ పవతి అవలక్షణ నోవి ఓయత్ వాలెట వర్షి విన్న ఫినిషింగ్ వహలక్ నం కలర్ ఆఫ్ తమై
3: ఒమత్ ఏలవల అవసన్ క్లాసెస్ విత్ NIBM ద సిటీ యూనివర్సిటీ సమకిన్ ఒబే గ్లోబల్ లైఫ్ ఇక గొడనగా గన్న UK ఆస్ట్రేలియా మలేషియా హో రష్యా విశ్వవిద్యాలయకిన్ లో పిలిగత్ ఉపాధ్యాక్ business computing design data science engineering languages psychology hall logistics and unshaking sampurna karanna aduma amathanna 011 732 10 NIBM the city university the place to be

0: తిలకవర్ధన టెక్స్టైల్స్ మతకద ఎస్తిహా బలాగెన ఆదరే కియపు దవస
1: కాటత్ హోరెన్

ఆ సుద్దుకు వచ్చి తెక్ ఇన్నుకొట వెలావ కియనిక గత వెనవ తేరి నద్ద నే కద్దునే సమారుంట హితా గన్న బ అమతో హితన్న దే నా వెలావ వెరదునా మం కివే హవస తునట లంగై కియలద అంబో ఎన్న బోరువ కియల తియన్నే హవస హతరట హతరట హవస హతరట లంగై తా వినాడి దేకై తియన్నే దేకై వెచ్చ వెరత్త హదా గన్న యాన్ ఎహెమై లలిత్ మట పొడ సద్దయక్ దాలేవల తిబ్బై బోరు కియన్నే కియలా అనేక ఏక ఏక మిస్టేక్ ఎకక్ సమావ దెన్న తబ్బడా ఇటాలీ ఎయత్ కియలేవల తిబ్బ హతరట లంగ హతరట కియలా ఇటాలీ హిటియత్ లంకావే వెలావ గన అవదానిన్ ఇన్న కొల్లో ఒన్నితి వెరద్ది నివెరది కలా మే వెరద్ద మెహమ నివెరది కలాట నేద సంహార వెరది తీనో జీవితే సిద్ధ వెన ఎవ నివెరది కరన్న హంబ వెన్నే ఎనిసా హమ వెలేమ వెరది నొకర ఇన్న ట్రై కరన్న మంగ వగే అసీయెం వెడ కరన్న తో సిహియెం వెడ కరన్న